శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విదులకు శుభము శుభము నాట్యానుమారులకు తద్ధిత్త జణు తగ ధిత్త జణు తధింకిణ తొంత ధింకిణ తొంత ధింకిణ తొంత శుభ